భూమి తత్తరిల్లేలా ఒట్టిలోని రగతమంత రంకలేసి ఎగిరేలా ఏసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా

ఇదంతరిల్లేల ఒట్టిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అది దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా

తరిల్లేలా ఒట్టిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమ